0: ప్రభోగే నమస్తం సుజోగే
1: నమస్తం రంగే నమస్తం గంగే
0: నమస్తం గమ్మే నమస్తస్తరమే
1: నమస్తం జలాశ్రయ నమస్తం నిరాశ్రయ
0: నమస్తం జాతే నమస్తం పాతే
1: నమస్తం మజ్మే నమస్త

సూరటగూడములారీ తుని పునుగావేయా సాగుణుగుని ఉచ్చై సరసోహో పునుకి నీ మేఘ రాగ సౌ పంచౌచి నీ